శిశునాళ దిశన ముందే కొసరి కొసరి హోగా బ్యాడ, శిశునాళ దిశన ముందే కొసరి కొసరి హోగా బ్యాడ, హసన విల్ల హరయా విల్ల పిసిరు పిచ్చు గం